0: గారే గారే
1: జరబడే
0: గారే గారే
1: సూర్య బదల
0: గారే గారే
1: అమ్మకం
0: గారే గారే
1: సూర్యకి తరదే ఇన్నాయో ఎక్క చతుర నార అమ్మ చోడగలే.